శేషాద్రివాస శ్రీ తిరుమలేశ శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ నమో నమో. పద్మావతీశ భక్త హృదయేశ సంకష్ట